0: 105.4 FM.
1: Telugu states in South India are famous for culture, temples, food, Tollywood and sense of humor. I am Sasi, welcoming you to Namaste Telugu. Over the next half an hour, we will listen to beautiful Telugu songs and news from this exotic location in South India. Thanks to Office of Ethnic Communities for supporting Namaste Telugu and Connecting Culture Zone on 105.4 FM Otago Access Radio. Keep listening.
2: నూట 5.4 ఎఫ్ఎం టైగో యాక్సెస్ రేడియోలో నమస్తే తెలుగు షోకి స్వాగతం. నేను మీ ససి. ఎప్పుడైతే మనం పరాయి దేశానికి వస్తామో మన భాషని, సంస్కృతిని, మన మాటల్ని, మనతో పాటు మాట్లాడుకునే వాళ్ళందరినీ అప్పటిదాకా గ్రాంటెడ్గా తీసుకొని ఉన్నట్టుండి వీళ్ళందరికీ దూరంగా ఎక్కడో ఏకాకిలాగా, అంటే భాషకు సంబంధించినంత వరకు, సాహిత్యానికి సంబంధించినంత వరకు, లేదా మన భావాల్ని ప్రకటించడానికి సాధారణంగా వాడే భాషని అర్థం చేసుకోవడానికి ఎదుటి మనిషికి స్థాయి లేనప్పుడు, సారీ క్షమించాలి, ఆ భాష వాళ్ళది కానప్పుడు మన భావాల్ని మన భాషలోంచి వేరొక భాషలోకి తర్జుమా చేసి ఈ భాషలో ఉన్న భావం ఆ భాషలోకి వెళ్ళిందా లేదా అని తెలుసుకోవడానికే కొంత సమయం పడుతుంది. అటు తర్వాత ఆ మాటల్ని బయటకు పలికి అవతల వాడికి మనం చెప్పాలనుకున్న విషయాన్ని చేరవేయడానికి కష్టం ఉంటుంది చూసారా. అది బహుశా మనము పుట్టినప్పటి నుంచి మూడు భాషలు, నాలుగు భాషలు నేర్చుకోవడం వల్ల ఆ కష్టం ఏదైతే ఉందో అది మనకి ప్రస్ఫుటంగా తెలియకపోవచ్చు. కానీ నిజానికి మీరు పూర్తిగా ఇంగ్లీషో లేకపోతే వేరే భాషో మాట్లాడే వాళ్ళు తో గనక ఎక్కువ రోజులు సాహిత్య సన్నిహితంగా ఉంటే మనలోని భావాన్ని ఎగ్జాక్ట్గా ప్రకటించడానికి ఎంత కష్టపడతామనేది అప్పుడే తెలుస్తుంది. ఎప్పుడైతే నేను ఉద్యోగంలో ఉంటానో నాతో పాటు ఉన్న వాళ్ళకి నేను సైంటిఫిక్గా కానీ లేకపోతే ఉద్యోగం పరంగా కానీ నా పని పరంగా కానీ ఏమైనా చెప్పడానికి నా భాష, నేను నేర్చుకున్నటువంటి ఆంగ్ల భాష చాలా సులభంగా ఉపయోగపడుతుంది. అందులో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకు అంటే మీరు మాట్లాడేవారి దాంట్లో మీరు మాట్లాడే యొక్క ఆ భాషలో 70-80% వరకు మీరు అవతలివాడు మీరు సాధారణంగా మాట్లాడుకునే మీ ఉద్యోగానికి సంబంధించి కానీ మీ పనికి సంబంధించింది కానీ పదాలే ఉంటాయి కనుక వాళ్ళకి వీలైనంత వరకు అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే ఆ డిస్కషన్స్ ఇంకొక రేంజ్కి వెళ్తాయో, అంటే మనలో ఉన్నటువంటి భావాన్ని ఇంకా క్లియర్గా మీ ఇద్దరికీ కామన్ బేస్ లేనటువంటి విషయాల్ని మరి లేదా ఇంకా కాంప్లెక్స్ విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం కోసం ఎప్పుడైతే మనము మన మాతృభాషని కాకుండా వేరే ఒక భాషని ఉపయోగించడానికి ప్రయత్నిస్తామో, ఎప్పుడైతే అందులో వెటకారం కానీ లేకపోతే స్లాంగ్ అంటారు కదా దాన్ని కానీ లేకపోతే సంతోషాన్ని కానీ బాధని కానీ గుప్పించడానికి ప్రయత్నిస్తామో, అప్పుడు అసలైనటువంటి తేడా వాళ్ళకి మనకి భాషకి అర్థమవుతుంది అన్నమాట. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నాను అంటే దాదాపు 11 సంవత్సరాల నుంచి వేరే దేశాల్లో ఉంటున్నాను, సక్సెస్ఫుల్గా వేరే ఉద్యోగాలు చేశాను, కానీ ఎప్పుడు కూడా స్నేహం వరకు వెళ్తే మాత్రం తెలుగు వాళ్ళకే దగ్గర అవ్వడానికి, తెలుగు వాళ్ళే సొంతంగా ఫీల్ అవ్వడానికి ఒక కారణం ఏమిటా అని నేను చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. నాకు నేనే ఒక లైన్ పెట్టుకొని ఇందులో ఉండిపోయానా అని నా మీద నాకు అపనమ్మకం ఉండేది, లేదా ఒక క్వశ్చన్ ఉండేది. చాలామంది ఎస్పెషలీ మన ఇండియన్స్ ఎప్పుడైతే అక్కడి నుంచి వస్తారో వాళ్ళు తెల్లవాళ్ళతోటి ఉండడానికి వాళ్ళు చెప్పేది అర్థం కాకపోయినా కూడా, అందరూ కాదు కొంతమంది గురించి చెప్తున్నాను, చెప్పేది అర్థం కాకపోయినా కూడా వాళ్ళ జోకులకి నవ్వడానికి ప్రయత్నిస్తూ వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళతో ఫోటోలు పెడితే అది ఒక గొప్పలాగా ఫీల్ అయిపోయి నిజానికి మీలోని భావ ప్రకటనని చాలా తగ్గించేసుకొని వాడి జీవితంలోకి అడుగు పెట్టేసి వాడి కల్చర్ని అర్థం చేసుకొని వాడితో పాటు స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ ఎఫర్ట్స్ చూసినప్పుడు, అలాంటి వాళ్ళ కష్టం చూసినప్పుడు నాకు నిజానికి జాలేస్తుంది. వాళ్ళు చేస్తున్న ప్రయత్నం గొప్పదో లేకపోతే వాళ్ళకి కావాల్సిందో కావచ్చు, దాని గురించి నేను తప్పుపట్టడం లేదు. కానీ వాళ్ళు చేస్తున్న పని వల్ల అంతర్గతంగా వాళ్ళు ఎంత మార్పు చేసుకుంటున్నారు, ఎంత కష్టపడుతున్నారు అని ఆలోచిస్తే నాకు

ఒక రకంగా జాలేస్తున్నా కూడా వాళ్ళ మీద అడ్మిరేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనది కాని ఒక శరీరంలోకి వెళ్ళి మనది కాని భావజాలాన్ని అంటించుకొని మనది కాని మనిషిగా మనం ప్రవర్తించడానికి చేసే ప్రయత్నం ఉంటుంది చూసారా, అది మనల్ని మనం గెలిచడానికి చేసే ప్రయత్నం లాంటిది. అంటే ఇవి రెండు వేరే విషయాలు. ఎందుకు అంటే చాలా విషయాల్ని మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి చేసే పని లేదా ఆ సంఘర్షణ ఏదైతే ఉందో ఆ సంఘర్షణ మనల్ని మనం మెరుగుపరచడానికి ఉపయోగిస్తే, మనము కాని వ్యక్తిగా మనది కాని పనిని చేయడానికి ప్రయత్నించి దానివల్ల ఎటువంటి ఉపయోగం జీవితంలో వస్తుందో లేదో పక్కకు పెడితే, మనం కాని మనుషులుగా ఎప్పుడైతే మనం తయారు చేయడానికి అవడానికి ప్రయత్నిస్తామో అప్పుడు నిజానికి మరింత ఎక్కువ సంఘర్షణకు లోనవుతారని మనుషులు నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇలా వేషభాషల్లో కానీ రీతుల్లో కానీ మనల్ని కాకుండా వేరే రకంగా ప్రయత్నించడానికి చూస్తుంటారు చూసావా, అలాంటి వాళ్ళని చూస్తే కాస్త జాలేస్తుంది. ఎందుకంటే దీనివల్ల వాళ్ళ జీవితంలో ఏం సాధిస్తారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన మెట్రిక్స్ ప్రకారం అది జీవితంలో ఏదో సాధించడానికి ఉపయోగపడుతుందని నేనైతే నమ్మను. బహుశా వాళ్ళ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ వాళ్ళ దృక్పథాలు, వాళ్ళ వాళ్ళ ఎయిమ్స్ వాళ్ళకి వేరే ఉండొచ్చు కనుక, బట్ నేను దాంతో కోయిన్సైడ్ అవ్వకపోవచ్చు, దాన్ని అంగీకరించకపోవచ్చు, అదేం తప్పు కాదు లేదా రైట్ కాదు. అయితే ఎందుకు ఇది సడన్గా నాకు గుర్తొచ్చింది అంటే, నేను నిన్న ఈనాడు పేపర్ చదువుతూ ఉన్నప్పుడు అమెరికాలో తెలుగు వాళ్ళు మీకు తెలిసిందే చాలా విపరీతంగా ఉన్నారు, అది మనకు కూడా తెలుసు, అది సంతోషించదగిన విషయమే, దాని గురించి కాదు. కానీ అక్కడ సిలికాన్ ఆంధ్ర అనే ఒక సంస్థ ఎప్పటి నుంచో తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతిని, సంప్రదాయాల్ని, కళల్ని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుందంట. అయితే ఎందుకు నేను సిలికాన్ ఆంధ్రాకి ప్రమోట్ చేయడానికి చెప్పడం లేదండి, ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళు 3 గిన్నీస్ వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్నారట. అది ఏమిటి అంటే, వీళ్ళు ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్లో ఓక్లాండ్ ఎరీనాలో ఈ సంస్థ యొక్క రజతోత్సవాలు జరుగుతున్నాయి. అందులో సంగీతామృత వర్షిణి, శతక శంఖారావం, లయామృత వర్షిణి అనే 3 రకాల ప్రోగ్రామ్స్ పెట్టారు. మీరు వినడానికి ఎంత అందంగా ఉన్నాయి కదా, సంగీతామృత వర్షిణి, సంగీతం అనే అమృతం మీ మీద వర్షించుతుంది, శతక శంఖారావం అంటే శతకాలు తెలుసు కదా మీకు, నేను ఎప్పుడో ఒక దీంట్లో చెప్పాను 100 పద్యాలు కలిపి ప్రతి పద్యానికి మకుటం ఉండేలాగా రాయడాన్ని శతకం అంటారు, దాన్ని చంపడము. అటు తర్వాత లయామృత వర్షిణి అంటే లయం, చాలా అద్భుతమైన శ్రావమైన సంగీతం మీ మీద వర్షంలాగా పడుతుంది అని చెప్పడానికి దాన్ని ఉట్టిపడేలాగా పెట్టినటువంటి శీర్షికలు నాకు భలే బాగా నచ్చాయి. అయితే అందులో సంగీతామృత వర్షణలో భాగంగా అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు అలాగే ముత్తుస్వామి దీక్షితారులు రచించినటువంటి కీర్తనల్ని 1014 మంది గాయకులు ఆలపించారట ఒకటేసారి. అలాగే లయామృత వర్షిణి అనే కార్యక్రమంలో భాగంగా 2086 మంది మృదంగ విద్వాంసులు ఈ లయ విన్యాసం చేశారట. అలాగే వేమన, సుమతి శతకాల నుంచి ఎంపిక చేసినటువంటి 18 పద్యాలను 1712 మంది శతక శంఖారావం పేరుతో పఠించారట. ఇవన్నీ ఒకేసారి ఇంతమంది చేయడం ద్వారా వీళ్ళు గిన్నిస్ బుక్లో నమోదయ్యారు. అయితే ఏమిటి దీంట్లో పెద్ద గొప్ప విషయం అనుకుంటుండొచ్చు మీకు, మీ బహుశా ఇండియాలో ఉండి లేదా ఆంధ్రాలో ఉండి తెలంగాణలో ఉండి నా మాటలు వింటూ ఉంటే కనుక మీకు అనిపించవచ్చు ఇది ముందబ్బా పెద్ద విషయం, అంతమంది పాడడం పెద్ద విషయమా, నా దగ్గర పిల్లలు 200 మంది ఒకేసారి వేమన శతకం పాడమంటే పాడతారని. కాకపోతే మీరు కనుక వేరే దేశంలోకి వచ్చి ఇందాక నేను చెప్తున్నట్లు తహతహలు ఆడిపోతూ ఉంటే భాషకి, సంస్కృతికి, సాహిత్యానికి అంతమంది ఒకేసారి వేమన శతకం పాడుతుంటే, లేకపోతే అన్నమయ్యాల కానీ గ్రామదాస్ గారి కీర్తనలు పాడుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో నేను మీకు నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయలేను. అది ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. మొదట మీరు మీ భాషకు దూరమయ్యి అటు తర్వాత దగ్గరైతే అందులో వచ్చే ఆనందం అత్యద్భుతం అన్నమాట. అయితే ఇందులో నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏమిటి అంటే, ముత్తుస్వామి దీక్షితారులు తమిళ్లో రచించారు, ఆ భాషని మన తెలుగులో, అలాగే దీనికి స్వరకర్తలు కర్ణాటక సంగీత విద్వాంసులు అన్నమాట. సో ఇది ఒక తెలుగు భాషని పెంపొందించడమే కాకుండా పూర్తిగా మన సంస్కృతి సంప్రదాయాల్ని గిన్నీస్ బుక్లో ఒక రకంగా చేర్చడం కూడా అవుతుంది. అలా చేర్చడం వల్ల ఏమవుతుంది అంటే మూలాల్ని కాపాడుతుండట అనమాట. ఎలాగూ తెలుగు మూలాల్ని మర్చిపోకుండా పిల్లలు, భవిష్యత్ తరాలు వాళ్ళందరూ వేమన శతకం గురించి, సుమతి శతకం గురించో, లేకపోతే రామదాస్ గారి గురించో, అన్నమయ్య గారి గురించో, త్యాగయ్య గారి గురించో

ఆయన రాసినటువంటి పంచరత్నాకరాలు అనుకుంటాను, కీర్తిలో కీర్తనలు వాటి గురించో మాట్లాడుకుంటారంటే అది మనకు సంబంధించి సంతోషించిందే కదా. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు నా కూతురుని నేను చూస్తున్నాను, నేను ఏ భాషలో మాట్లాడడానికి ప్రయత్నించినా ఆవిడ ఇంగ్లీష్లో రిప్లై ఇస్తుంది అనమాట. అది సులభంగా ఉండే భాష కావచ్చు, దానికి తోడు వాళ్ళు వాళ్ళ డే కేర్లో నేర్పించే భాష కావచ్చు, వాళ్ళ స్నేహితులు టీచర్లు మాట్లాడే భాష కావచ్చు, వీటన్నిటి వల్ల వాళ్ళ మీద ప్రభావం ఎలా పడుతుంది అంటే, ఎప్పుడైతే పిల్లలు ఇది నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటారో దాని మీద పెద్దగా కష్టపడడానికి ఇష్టపడరు అన్నమాట. సో వాళ్ళు వాళ్ళకి ఏది ఈజీ అవుతుందో అది మాట్లాడుతూ ఉంటారు, ముఖ్యంగా చిన్నపిల్లలు. సో మా కూతురు గారు మేడం గారు ఇప్పుడు మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతున్నారనమాట. నాకు ఎక్కడో చేయి పెట్టి కలికేసినట్టు ఉంటుంది, ఎందుకంటే నేను తహతహలాడిపోతూ తెలుగు సాహిత్యము తెలుగు కవి కవయిత్రులు అవి ఇవి అని తబారాడుతూ ఉంటే నా కూతురు నాతో ఇంగ్లీష్లో రిప్లై ఇస్తూ ఉంటే ఒక్కసారిగా తీసుకెళ్ళి ఇండియాలో తెలుగు మీడియంలో పడేయాలనిపించింది. కాకపోతే కొన్ని కొన్ని మన చేతుల్లో మాత్రమే ఉండవు కదా, ఆడవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చెప్తే అది వినాలి కాబట్టి దీంట్లో మరి ఇంత ముందు పోకుండా అక్కడికి ఆపేశానన్నమాట. అయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని దయచేసి మీకు కనుక తెలిస్తే ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే ఫారిన్లో మన సంప్రదాయాన్ని మన భాషని మన సాహిత్యాన్ని మిస్ అవుతున్నప్పుడు అప్పుడప్పుడు ఒకసారి అలా వెళ్ళి దీన్ని విని వస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే ముల్లపూడి వెంకటరమణ గారు అన్నట్టు ఎక్కడ ముగ్గురు తెలుగు వాళ్ళు ఉంటారో అక్కడ ఐదు గ్రూప్స్ ఉంటాయట. ప్రస్తుతానికి న్యూజిలాండ్లో అదే పరిస్థితి అయింది. తెలంగాణకు సంబంధించిన ఒక 4 అసోసియేషన్లు, ఆంధ్రాకి సంబంధించిన ఒక 5 అసోసియేషన్లు, బహుశా నేను రఫ్గా నెంబర్ చెప్తున్నాను కానీ 2014లో వచ్చినప్పుడు ఒక అసోసియేషనే ఉండేది, దాంట్లో అందరూ ఒక్కటిగా ఉండి అప్పటికేదో నడిపించేవాళ్ళు, కానీ ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయి ఎవరికి వాళ్ళు అసోసియేషన్లు పెట్టుకున్నారు. దీంట్లో మళ్ళీ పొలిటికల్ అజెండాతో నడిచేవి, కులం అజెండాతో నడిచేవి, దాని తర్వాత ముఖ్యంగా తెలుగు తెలుగు అని చెప్పుకుంటే తెలుగు అజెండాతో నడిచేది ఏముందో నాకు తెలియదు. వీళ్ళను నా సొంత వాళ్ళు కాబట్టి నేను వాళ్ళని ఖచ్చితంగా కామెంట్ చేయగలను, కానీ వేరే దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. ఖచ్చితంగా అమెరికా అయితే ఇంకా దాది ఇంకొక 10 రకాలు డిఫరెంట్ అనుకోండి, అది వేరే విషయం. అలా అన్నిటిని సపోర్ట్ చేయమని నేను చెప్పాను, కానీ ఎవరైనా సరే ఇలా ఒక అందమైన పేరు పెట్టి లలిత గీతామృత వర్షిణి అలా వైజయంతిమాల అనో లేకపోతే జానపద జాతర అనో ఇలా మన తెలుగుని మన సంప్రదాయాన్ని మన సాహిత్యాన్ని ప్రమోట్ చేస్తుంటే కనుక దయచేసి మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే అలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ వల్ల ఎంతో కొంతమంది పిల్లలు మన భాషని మన సాహిత్యాన్ని వినగలరు. మనలో కూడా చాలామందికి సాహిత్యం గురించి ఐడియా లేని వాళ్ళకి లయబద్ధంగా శ్రావ్యబద్ధంగా ఒక రెండు పద్యాలు కనుక వినిపిస్తే వాళ్ళలో ఒక జిజ్ఞాస మొదలవుతుంది అనమాట. వెళ్ళి ఆ రెండు పద్యాలు చదువుతారు, ఆ రెండు పద్యాలు కనుక మనకి కిక్కిచ్చాయనుకోండి ఇంకొన్ని పద్యాలు చదువుతారు. సో వీలైతే ఇలాంటి ప్రోగ్రామ్స్కి దయచేసి సపోర్ట్ చేయండి. ఈ సందర్భంగా వేమన శతకంలోని కొన్ని పద్యాలు నేను మీకు చదివి వినిపిస్తాను, ఎంజాయ్ చేయండి. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమ. మంచి మనసుతోటి చేసినటువంటి పుణ్యము కొంచెమైనా కూడా దాని ఎఫెక్ట్ ఏమీ తక్కువ కాదు. మర్రి చెట్టుల యొక్క విత్తనము చాలా చిన్నగా ఉంటుంది కానీ అది ఎంత పెద్ద చెట్టుగా ఎదుగుతుందో కదా అనేదన్నమాట దాని మీనింగ్. అలాగే నెక్స్ట్, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, బాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం మీ అందరూ 90s కనుక పెరుగుంటే చిన్నప్పుడు ఖచ్చితంగా నేర్చుకుని ఉంటారు, ఎందుకంటే ఇది చాలా ఫేమస్ పద్యం అనమాట. దీంతోపాటు నెక్స్ట్ నేను చెప్పబోయే కొన్ని పద్యాలు కూడా చాలా ఫేమస్, బట్ ఇది మీలో చాలామందికి అర్థమైందని అనుకుంటాను. బేసిక్గా మంచి మనసు లేకుండా పూజ చేయడం వల్ల, పాత్ర క్లీన్గా లేకుండా వంట చేయడం వల్ల, మనసు శుద్ధిగా ఆత్మశుద్ధిగా లేకుండా ఆచారం పాటించడం వల్ల పెద్దగా యూజ్ ఏం లేదు, ప్రయోజనము అని చెప్తున్నారన్నమాట. అలాగే, గంగి గోవు పాలు గరిటడైనను చాలు కడివడైననేమి ఖరము పాలు, భక్తి గలుగు కూడు పట్టడైన చాలు విశ్వదాభిరామ వినురవేమ. ఇదొక్కటి ప్రస్తుతానికి కాంటెంపరీ కాంట్రాడిక్టింగ్ అయిపోయింది, ఎందుకంటే అప్పుడు ఆయన చెప్పిన ప్రకారం ఆవు పాలు ఒక గరిటడైన చాలు, ఒక కడవ గాడిద పాలు ఏం చేసుకుంటారా అని అన్నారనమాట. కానీ ఇప్పుడు మీరు తెలిస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, మీరు వీలైతే చూడండి. గాడిద పాలు చాలా ఎక్స్పెన్సివ్, దాంతో ఏమేం చేస్తున్నారో నాకు ఆ దరిద్రం ఏమిటో అర్థం కాదు, కానీ